0: Ragalu, Totally Ragalu.
1: संगीत रसिकुलंदरिकी हृदयपूर्वक नमस्कारम इंकोकसारी स्वागतम स्वागतम 94.6 95.2 MHz మీద yes 94.6 95.2 MHz మీద ఉదయపు వేళ కార్యక్రమం మీరు వింటున్నారు 8 గంటల దాటి అయితే 8 నుంచి 9 దాకా మన కార్యక్రమం అలవాటు ప్రకారంగా ప్రతి ఉదయపు వేళ ఈ ఉదయం కూడా విశేషంగా శనివారం నాడు Life for you, mana udaipu vela karikrama mana toli ragalu. So stay tuned, keep connected. Yenimidi ninchi tumidi daka on 94.6, 98.2 MHz with your J Vandana. Yes, indeed, without forgetting Manatoli Ragalu ani Telugu Karikramamlo Madhuramaina Sini Patalato Prasadam Chestu without forgetting your messages on 5768-8907 Vechi Untami Messages Kosam Vela on this Saturday morning ila Arambinchindi me Roju Aiti శనివారం నాడు విశేషంగా వీకెండ్ కదా ఈ చలికాలంలో ఎన్నో పనులు ఉన్నాయి చేయడానికి ఎన్నో కార్యక్రమాలు కూడా ఉన్నాయి సో పదండి కొనసాగిస్తూ మన కార్యక్రమం విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్

ఉదయపువేళ మీరు లీచి ఉన్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ప్రతి శనివారం నాడు విశేషంగా లైఫ్ ఫర్ యు మన తొలి రాగాలు వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. కొనసాగిస్తూ మన కార్యక్రమం విత్ హ్యాపీ డేస్ ఫర్ యు, మధురమైన సినీ పాటలతో ఎన్నుకుని ప్రసారం చేస్తూ ఈ ఉదయపు వేళ ఉంది సాటర్డే మార్నింగ్. ఇంకొకసారి ఎవరెవరు ఇప్పుడిప్పుడు తమ రేడియో ఆన్ చేసి ఇఫ్ యు హావ్ జస్ట్ ట్యూన్ ఇన్, ఇంకొకసారి నమస్కారం, స్వాగతం.

ఎనిమిది గంటలు దాటి 29 నిమిషాలైంది. కీప్ సెండింగ్ యువర్ మెసేజెస్ ఫర్ యువర్ బర్త్డే డెడికేషన్స్ ఆన్ 5768907 567 స్వీట్ విత్ 907. మీ బర్త్డే డెడికేషన్స్ కోసం 9 దాకా వింటూ ఆనందించండి విత్ చుట్టమలి ఫర్ యూ. వేక్ అప్ గెట్ అప్ ఆన్ యువర్ ఫీట్ అండ్ దిస్ సాంగ్ ఇస్ జస్ట్ ఫర్ యూ టు మూవ్ స్లోలీ but nicely, just some relaxing mood for you. It's Saturday morning. Shanivaram Nadu and it's weekend kada cheppinattu. వేచి ఉంటారు మన కార్యక్రమం విందానికి. ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్. 8 గంటలు దాటి 30 నిమిషాలైంది.

0: కిస్ కిస్
1: 8 గంటలు దాటి 48 నిమిషాలైంది It's hitting on RM3 today మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం Dedicating this beautiful song to Sarojini, Naigi, Ozol, Naidu, Yuvesh, Preeti, Bivesh and all the Apadu family. It's from Annie.

సంగీత ప్రియులారా సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి సో 9 గంటల కావస్తుంది మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ ఉంటున్నాను సో ఇంకో కార్యక్రమం దాకా వందనా మీ దగ్గర సెలవు తీసుకుని థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టెక్స్ట్ మెసేజెస్ అండ్ ఇంతవరకు వందనా మీ దగ్గర సెలవు తీసుకుని హ్యావ్ ఏ వండర్ఫుల్ వీకెండ్ నమస్కారం